పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణి ద్వాదశాత్మాకటిం పాతు సవితా పాతు సక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫం పాతు దిశాంపతి పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః.

జాతి సూర్యలోచన భూరి మేరు దీనమాది కారణం సుసేవ్య గోపాల బాల జాల చూర బాల కృష్ణ మాశ్రయే శేష భోగ సాయినం విశేష భూషణోజ్వల ఘోషమాణ ఇంద్రిణీ విభీషణాది పోషణం సూచనాకృతాంబుధిం విభీషణాచితం పదం గోపాల బాల జాల చూర బాల కృష్ణ మాశ్రయే.